కనుకకు జహమేశ్వరనా బ్రహ్మ జ్ఞానిక పరమేశ్వరం బ్రహ్మ జ్ఞానికి కిమతన బ్రహ్మ జ్ఞానిక సకల మరమాహి బ్రహ్మ జ్ఞానిక కాం జానపి బ్రహ్మ జ్ఞానిక సదాది సబ్రహ్మ జ్ఞానిక కథయాన జయ అదర బ్రహ్మ జ్ఞాన సర్వక ఠాకుర బ్రహ్మ జ్ఞానికి మిత కాను ముఖాన బ్రహ్మ జ్ఞానికి కాదు బ్రహ్మ జ్ఞాని జాన బ్రహ్మ జ్ఞానికాంతన పారు నన్ను బ్రహ్మ జ్ఞానిక సదా నమస్కారు బ్రహ్మ జ్ఞాన సర్వశ్రేష్ఠ కర్త బ్రహ్మ జ్ఞాన సాధు జీవాన మరత